డ్రామా లియా ఉఫత్ దాయకులవాలి ఫాతిమత్ జీనత్ డ్రామా కుళముగ బేవరివి అలీ హసీన్ ఆషత్ నయీమా రమ్లా ఇబ్రాహీం అది మరియమ్ అలియా.

గడిమ్యారు 11:40 మీ ద్విహరాజు మీ గడిగ మీ ధన్యవాదని సర్వకార్గ్యం నాన్న అమిల ఫరాత్తోకి తెరినము ములకతర్ ములక మెజిస్ట్రేట్ కోర్ట్ మీ ముల ద్విహరాజ్ నంబర్ హై దేం హైంగ్ ఏ దేహ సబ్బిస్ పార ఇవులాన్ మిల్కురిక మీ ధన్యవాద అంతనా తగితీగి మిల్కురిక మామెదు దౌకురా ఫరాతె ఫాణమ హైతోకి తెరే గలిగుముకు ఎకం మీ కోట ఎంగి ముగదుమే మీ ములకు జిలియన్ కియా భండార్ గోచ్చా గోతికావా ఎమ్మెహా తకితి మీ ములకు రమీ కియా భండార్ గోచ్చా గోతికావా ఎమ్మెహా తకితి సోళ జిలకైద సాస్తెక్ సాలిస్ హతే హతరెమ్మే దేహా సబ్బిస్ అరేతుల్ ఉత్తరపురి తొడ్డు మెజిస్ట్రేట్ కోర్ట్ అలిఫ్ అలిఫ్ తొడ్డు దివిహిరాజ్ నంబర్ 5 9 9 ఐయుఎల్ దేహా సబ్బిస్ తేర ఐయులాన్ మిల్కొరిక మీ ధన్యవాద కిచ్చా తంతనుగ మిల్కొరిక మామిదు దగ్గుకురా ఫరాత్ బాణమ దిహతోగ తిరేక నిమకు అలిఫ్ అలిఫ్ తొడ్డు మెజిస్ట్రేట్ కోట ఎంగి ఉంగదిమే అలిఫ్ అలిఫ్ తొడ్డు బిన్యా క్యా భండార గోతికావ ఎమ్మెహా ఇమారత్తక నూఫ్లెముద హతరిమే దిహా సబ్బిస్ ములకతళ్ వేవష మెజిస్ట్రేట్ కోర్ట్ మీ వేవ దివిహిరాజ్ నంబరు హై దే ఫహెంగ్ ఏ దిహా సబ్బిస్ దే హెయులాన్ వారసు కురుతో బెలు మిదన్నమ ఫరాతుకి వారసు కురినమ ఆయన గొతు హురి కేక భయాంకు హైతోగ తెరేగా లీమకు మీ కోట ఎంగి ముంగదమే అల్మర్హు మూసాలి ఫెంఫియాస్కే మీ మేవ మాఫ్ కురవా మీ వేవ ఫణరజుల్ కైద సాస్తెక్ సాలి సతే తిరే మే దేహా సబ్బిస్ ములకతల్ వేవషు మెజిస్ట్రేట్ కోర్ట్ మీ మే వేవ దివిహిరాజ్ నంబరు హై దే ఫైన్ ఏ దేహ సబ్బిస్ ఎకే ఇవులాన్ మిల్కురిక మీ ధన్యవా తంతనా తగ తీగే మిల్కురిక మామెదు దవాకురా ఫరాతె బాణమ హైతోగ తెరేగ దిగుమకు ఎకం మీ కోట ఎంగి ముంగదమే మీ వేవషు పెన్సీమాగే కియా భండారు గొతిక వాయి మారత్తక వల్ఫంతన నూఫ్లెముద మేము వేవషు న్యూ కాసిల్ క్యా భండార గొతికవా ఎమ్మెహా మారత్తక బల్ఫతంతన తకితి మీ వేవషు వల్తెరేకె ఎకి సరహద్దు గౌరి సౌవిస్ ఎకెన్ ఎకె కుంఫెష్కె సౌవిస్ ఎకెన్ అడ్డి అతినక నంబర్ జాఫావా ఎమ్మెహారు ఫనర్జుల్ గైద సాల్స్ తెక్ సాలిసతే తినెమ్మే దేహా సబ్బిస్ మీ ద్విహరాజ్ గడు దెమ్మి ధన్యవాదని అమిల్ల ఫరాత్తుకి దండము అల్గున్ మంగళ ఒప్పతి కొక్కు హాదాలు నేకురెందు కామినికే హుసేన్ షిఫాస్ దేహా సబ్బిస్ ఏప్రిల్ 29 ఎఫ్ఏ భీమా హుసేన్ షిఫాస్కి మధ్య విస్తారంజ నూత వసీత బాణమ మీదం ఫెష్కింగ్ ఎంఎస్తోకి తెరేక అల్గున్ మిన్నా గుడువ ఎక్కడి నింపి ఉంగదమే

0: ఫినాదత్త మేముకు హిరి కుజ్జకాయకి ఎయి ఫాతిమా బతుల్ బిన్ సౌదుల్ బతుల్ కీనంగ్ హాలు
1: అల్హమ్దుల్లా హాల్ రగరు
0: బతుల్ అవట్టి నిన్న కమహిత లోబివుంగ గొతు బతుల్ కంత కురని కీనె
1: బతుల్ వరగ్గిన అవట్టిరింగ హాల్ బాలా ఎకుదిన ఎహి తెరివెదెన్
0: అవట్టిరిన ఉందుగు వెదానితి బతుల్ కంత కురని కీనె
1: బతుల్ అవట్టిరిన ఉదగు వెదానితి కేక బాల లవను జహం అది సిడిమతిగా నుదువం అది ఎగే దరమచ్చ కునివేసినాడు
0: బతుల్ అవట్టిరిన హేకొం హితంగా గొతుం బతుల్ కంత కురని కీనె
1: అవట్టయ ఖు బలివీమ గోవాలంగస్ బతుల్ గె మమ్మ అవటైన హేకో హితా కొత బతుల్స్ అవటైన హేకో హితం
0: బతుల్ అవటరింగె ఉఫలా హితాం తకుగా బతుల్ బావెరి వెవలని కిహిణె
1: బతుల్ అవటరియాక హితామె దిమా వజన హితామాక బావెరివె హివరుదెన్ అది ఉఫావెరి కమద్దిమా వెచ్చయ ఎ ఉఫలుక బావెరుం
0: బతుల్ అవటరిన ఎహితరి వెవలని కిహిణె
1: అవటయకు ఎహియా ఎదిజ్జనమ వరం ఉఫలాయకు బతుల్ ఎకమె కొద్దెన్ బతుల్ హురిహా కమెవెస్ కొద్దని వర కుహరా హితం
0: అవటరింగె హాలా హువా లోళం ఫిలువాలం బతుల్ హదా గొతకి కొబ
1: బయ ఫహరు గోవాలం గొస్ హాలు అహా ఒళం ఫిలువం బతుల్ గె అవటరియకు బలివెజ్జనమ ఎ అవటరియక కెవే ఎచ్చె గెన్ గొస్ బలిన్ రకడువాన్ కమ బుణె హివ్వరుదని
0: ఎహమ హురిహాకు దినవేస్ వర ఉఫావరి వగత్ కొలక ఎదము ఫినాదత వకివేలాన వస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.

0: ఎడు మిగడిగా దిగ అడుగు మేము మిగనిస్తేనే మదర్సాకు దిగడి ప్రోగ్రామ్ మీ అడుగుడు మేము కొనిగినిస్తీఫావా ప్రోగ్రామ్ ఇంకే రిపీట్
1: మదర్సా కుదింగ గడి. అస్సలాం అలైకుం.
2: అస్సలాం అలైకుం.
1: మదర్సా కుదింగ గడి మీ ప్రోగ్రామ్ దివహిరాజేగే అడుం అడువహన్ తిబి హురియా కుదిన్న మర్హబా కియం.
2: స్కూల్ మదర్సా తకుగే దరివరున్న హాసకుగే దివహిరాజేగే అడుం కురియ గెంద మదర్సా కుదింగ గడి మీ ప్రోగ్రామ్ హుషాలదే మీ బద్దకొల్లి అడుగుండ అబ్దుల్ రీషాన్ రియాజ్
1: అది అడుగుండ ఐషత్ బిన్ ముహమ్మద్ ఇనాస్. ಮದರಸಾ ಕುದಿಂಗೆ ಗೈಡಿ ಮಿ ಹಫ್ತಾಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಗಾವೆಸ್ ಗೆನೆಸ್ ದೇಣಿ ಸ್ಕೂಲ್ ಕುದಿಂಗೆ ಅಡುತಕ ಮುದರಿಸುಂಗೆ ಅಡುತ
2: ಸ್ಕೂಲ್ ಲವಯಕಿ ಅಳುಗುಣ ಮೇ ವರ ಲೋವಿಂಗ್ ಕಿಯಾಲವೆ ದ
1: ಲಬ್ಬ ಸ್ಕೂಲ್ ಲವಯಕಿ ಅಳುಗುಣ ಮೇ ದರಿವರುಂ ಕಿಯಾಲ ಮ್ಯೂಸಿಕ್ ಈ ರಾಗಕ ವುರ ಬೋಡ ಎ ಸ್ಕೂಲ್ ಗೆ ತಾರೀಹ ಅಗುತಕ ಅದಿ ದರಿವರುಂಗೆ ಮೆದುಗ ಒಣ್ಣ ಗುಳುಂ ರಂಜು ಕೊದ್ದೆ ವರ ಮುಹಿಮು ವಸೀಲತೆ

0: ki dattaya, then benuvani rizdattaya, then rizdatta industry model lage gota neredinima, rizdatta varaboda shukuriya, then model lage gota fenigen, edutaka nagam fishima habiya varaboda shukuriya, edutoge tereng mi shia fenigen ituru edudinima munka varaboda shukuriya, edukulamun nataya, ya series of dam vengalibuna varaboda shukuriya, Iqbala varaboda shukuriya, Baskofa varaboda shukuriya, Yupya varaboda shukuriya, then mi maseke kuravuna huriha director na varaboda shukuriya maseke కాస్ట్ నవర బొడ శుకురియా దెన్ ఎమ్మె బొడ శుకురియా బునం బేణువని బెలున్ తెరన్న అడవ హున్ తెరన్న మై ఆడియన్స్ ఏ తిమిహున్ నెతియాము షియాకి ఎవెస్ మీహన్ను
1: యగిన్
0: తిమిహున్ ఏ లారి హర్దు కొగ్గెన్ షియా ఉళేతి వె షియా గెచ్చ బలాలన్ దాతి వె షియా మిహారోస్ మి మసేకత లిబెణి మితాంగ మి హురేవెణి తిమిహున్ ఏ దే సపోర్ట్ కి అస్సు షియా గె కెరియర్ గె బింగా మేమ తిమిహున్ నెతియాము షియాకి ఎవెస్ మీహన్ను వర బొడ శుకురియా
1: వర బొడ శుకురియా షియా Aun mungkin umat itu, aun mungkin yang terima bes, aun mungkin kami support noda, benda apa, aun mungkin program taruh sah, adu nasa, aun mungkin program tebe fong, fadu kau tak tebe fong, kehial sah noda, benda aun mungkin sih bes baik noda, aun mungkin amat sih apa, aku rasa mias mias adi film industri nama tebe fong, monfi film ke daerah, aun mungkin koram ke nama sekat ke tereng, monfi film ke daerah, aun tebe fong, akikah aun mungkin waktu kolon he itu kalla, tebe fong bahagian jenis tema program itu aun mungkin, dan sih aun mungkin warab berukan tiulen, engke aun mungkin aun mungkin waktu hasukat ke mihadam waktu tegak aun mena waktu kalau debit aja suara berasa syukur dana.
0: Thank you.
1: Admi hasil program ni malam waktu dana barat jangan gagal nak mihar mewah tiap hari kami itu. Mira program producer ke Maria Malia tiap hari nama program guna setuju teknologi tu hitri. Amin tapi bah tiap hari nama program mewah syarat dini orang ramis. Emi tiap hari nama barang ufah berikut ma baju berikut mangai. Demu an anggar tu kerja sana kas. Itu rupanya nak kaya tiap hari nama badlu mami tu waktu dana. Wassalamualaikum warahmatullahi wabarakatuh.